సహస్రగుం హేతయో హేతయః సహస్రగుం సహస్రగుం హేతయోన్యమన్యగుం హేతయః సహస్రగుం సహస్రగుం హేతయోన్యం హేతయోన్యమన్యగుం హేతయో హేతయోన్యమస్మదస్మదన్యగుం హేతయో హేత

ేషస్య పరిపరిత్వేషస్య దుర్మతిర్దుర్మతిస్వేషస్య పరిపరిత్వేషస్య దుర్మతిః ేషస్య దుర్మతిర్దుర్మతిస్వేషస్య ేషస్య దుర్మతి

మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీభ్వో మీభ్వస్తనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీభ్వః మఘవద్భ్య ఇతి.

హేతయః సహస్రగుం సహస్రగుం హేతయోన్యమన్యగుం హేతయః సహస్రగుం సహస్రగుం హేతయోన్యం హేతయోన్యమన్యగుం హేతయో హేతయోన్యమస్మదస్మదన్యగుం హేతయో హేతయ